0: रेडियो मॉरिशस
1: 819 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
3: మా ప్రియమైన శ్రోతలందరికీ మా నమస్కారములు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ సౌందర్య లహరి కార్యక్రమంలో మీ చెల్లి గిరిశాలిని మీ తోడుగా ఉంటుంది. మీ మధ్యాహ్న కాలాన్ని మధురమైన పాటలతో భావాలతో నింపడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మన కార్యక్రమాన్ని వింటూ ఉండండి.

సమతుల ఆహారం కోసం ఒక చిట్కా. దైనందిన ఆహారంలో అన్ని పోషకాలు సమానంగా ఉండేలా చూసుకోవాలి. తగినంత పచ్చ కూరగాయలు, పళ్ళు, ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ధాన్యాలు తీసుకోవడం ద్వారా శక్తి, ఆరోగ్యం, మనస్సు తేజస్సుగా ఉంటాయి. ప్రతి భోజనంలో రంగుల మేళం కలిపి ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం మంచి ఆరోగ్యానికి మార్గం.

ఆడవాళ్ళందరూ వినండి వినండి, మీరందరూ బలమైన సాహసగలమైన శక్తివంతమైన జీవితాన్ని జీవించడానికి మీకోసం ఒక చిట్కా. స్వీయ విశ్వాసం అన్నమాట, ఆత్మ స్థైర్యం పెంపొందించుకోండి. మీ కళ్ళ ముందున్న లక్ష్యాలకు అంకిత భావంతో కృషి చేస్తూ ప్రతి అవాంతరాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని సంతరించుకోండి. ఆరోగ్యం, శారీరక శక్తి కోసం వ్యాయామం, సమతుల ఆహారం తప్పక పాటించండి. స్నేహితులు, కుటుంబం మానసిక శక్తి కోసం మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇంకా మీరు బలంగా ఉండడం ద్వారా మీ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తి కలిగిస్తారు.

ప్రతిరోజు పచ్చ కూరగాయలు పళ్ళు పిండి పదార్థాలు తినడం ద్వారా చర్మం ఆరోగ్యవంతంగా మెరిసేలా ఉంటుంది. ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం ద్వారా చర్మం తేజస్సుగా ఉంటుంది. చర్మాన్ని తగిన రీతిలో శుభ్రపరచి తేమను పోషించి క్రీమ్ ఉపయోగించడం ద్వారా చర్మం మృదువుగా ఉంటుంది. చర్మం రక్షణ కోసం సన్స్క్రీన్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడటం మర్చిపోకండి.

చాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఉన్ని కృష్ణన్ గారు తెలుగు సంగీత ప్రపంచంలో అనేక హృదయాలను ఆకర్షించిన అద్వితీయ స్వర సౌందర్యంతో ప్రసిద్ధులు. అవినీతి భక్తి భావంతాన్ని సంగీతిక శైలిలో వ్యక్తించడంలో ఆయనకు ఎన్నో పురస్కరణాలు వచ్చాయన్నమాట.

శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.

0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: स्वराल वेदिका मन दैनंदिन सायंत्रपु तेलुगु कार्यक्रमम स्वराल वेदिका।
3: నమస్కారం. మధురమైన జ్ఞాపకాలతో, మరుపురాని గీతాలతో, హృదయాన్ని హత్తుకునే స్వరాలతో మీ ముందుకు

చేసినది స్వరాల వేదిక కార్యక్రమం. నేను మీ ఆత్మీయ స్నేహితురాలు వర్ష. పాత పాటలు అంటే కేవలం సంగీతం మాత్రమే కాదు, ఒక కాలం, ఒక సంస్కృతి, ఒక అనుభూతి. కాలం ఎంత ముందుకు పరుగెత్తినా కొన్ని స్వరాలు మాత్రం మన హృదయంలో ఎప్పటికీ కొత్తగానే వినిపిస్తాయి. ఈరోజు కూడా అలాంటి అపురూపమైన స్వరముత్యాలను మీ ముందుకు తీసుకొస్తాం. మరి ఆలస్యం ఎందుకు? మన హృదయాలను హత్తుకునే ఆ సంగీత ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం. మొదటి మధుర గీతాన్ని ఆస్వాదించండి.

0: మన జీవితంలో కొన్ని పాటలు ఎప్పటికీ పాతబడవు. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి. వాటి సాహిత్యం మనసును తాకుతోంది. స్వరాలు ఆత్మను అలరిస్తాయి. గాయకుల గానం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. అందుకే పాత పాటలకు ప్రత్యేకమైన స్థానం. తరాలు మారినా, అభిరుచులు మారినా, ఆ మాధుర్యం మాత్రం మారదు.
1: 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, let's start the fun!

పాట చిరకాలం నిలిచిపోటానికి కారణం కేవలం సంగీతమే కాదు, దాని సాహిత్యం కూడా. ఒక్కో పదం కవి హృదయం నుండి పుడుతోంది. ఆ భావాలకు సంగీతం తోడైతే శాశ్వతమైన గీతం జన్మిస్తుంది.

ಇದೇ ಈ ರೋಜು ಸ್ವರಾಲ ವೇದಿಕ. ఈ కొద్దిసేపు మనం కలిసి పాత మధుర గీతాల లోకంలో విహరించాం. ఆ స్వరాలు మీ హృదయాన్ని కూడా హత్తుకున్నాయని ఆశిస్తున్నాను. నమస్కారములు, శుభరాత్రి.